0: మఫత్ ఖైదా కియే మదద్ టెలీ లోని యాప్
1: వెబ్సైట్ www.tele-law.in అథవా టోల్ ఫ్రీ నంబర్ 1-4-4-5-4 పరథీ మేళవి శకాయ్ షే